పడుకుంటే సంధ్యా బాధం సెల్ పూజ పగుల సమాధం ముఖ తూత దేభూషణ సారం త్రైపాల తిహాల్ విచారం గల్మాలా త్రిపులాటం దోయ తోతీ బస్త్ర పాటం జే జానుస్ బ్రహ్మ కర్మం సాఫో కుట నిశ్చో కర్మం కౌనానుకు నేచో తిహాల్.